పదని చలిద తణత జం తప జుడ జం జం పదని పద పజం తజం పమతనకు జం జం పమపది తగిట నిదమ జం తరిత సనిద కుకు తగిట గరిణి తజం పదని సతజం తరిగమ తగిట జం గరిణి తతరి తజం రిగమ ప పద తజం తణం సగరి నిరిత తన తాప జను తరిగమ పదని సరి గది నీద తరిగిణతు సరి గమ పదన్నీ తది గీద తది గిణతు దిగ సారిని తద